కయ్యకు మిక్కాలు కొలై గారు చూర కస్సెబల్ సిరవే ఆత్మక తొక్తి ఇలుక్ చదియోస్ సిరవే ఆతల్ కతొక్తి ఇలుక్ చరిస్తాన్ కొలై గారు గుక్కు మిక్కాల్ చూర భీదక్ చరిదియోస్ కవాకి బీచవే సియర్త వెంత కబన యూను సియర్త వెంత కచ్చుము చిత్రవే సింగ యూను సియర్త వెంత కశుకవి సియర్త వెంత కతర పెలవ జోయ్ తుకే పాస్ కి కొగడా కొనా బాగ్ చివచో Cuánto que pico dolor, chaval. Solo los médicos, solo los ciencias cura vida, cura pensar. Ciertamente, inyoblos doctor, ciertamente, inyoblos lecciones, inyoblos a pastilla cápsula, a pastillas en jarabe, el inom, nom confirmar todos los ciencias. Ciertas bendición inscum, pero es lo que pasa que la beata la yon que el último lugar. Cuando creyó bravo, alemán, luego que ha pensado lecciones, que ha pensado pastillas, cápsula, pastillas. Cojo el cual aquel tiempo, solo de los médicos, compro vida, compro pensar, es שחלה כברת ולכואל סצי חוזיירבו חוזיירבו קרו קומפיאנס וק סולמנט אין קופרובידו אהה